జెడి ఇమారా చెత్తం కిబ్రీట్ వాహిద్ ఓ అల్ఫ్ రాగా మిన్ అషార్ సుమో الشيخ హందాన్ బిన్ మొహమ్మద్ బర్రాషిద్ అల్ నక్తూమ్ కజ్జా